0: రిలయన్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వితీయ సేవకు అర్కు పరిభాష.
1: समुदायका लागि समुदायको आवाज रेडियो धादिङ 106 मेगाहर्ज.
2: गाईलाई घाँस.